శూర నా అక్షీణ బలనో హరణడనే హోరాడి పాశుపతవం పడెదవనో ఆగ్రహదొడెదురాగో హరిగలో నిగ్రహిసో వ్యాఘ్ర నివనో ఉగ్ర ప్రతాపి ಸಭೆಯೊಳಗೆ ದ್ರೌಪದಿಯ ಸೀರೆಯನ್ನು ಸೆಳೆವಾಗ ಎಲ್ಲಿ ಅಡಗಿತ್ತ